రామదూత హనుమన్యదునాథ దాస శ్రీ భీమసేన వరరౌక్య పురావతార శ్రీ వ్యాస హృత్ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్తవ సుప్రభాతం బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణే జాతోపి భక్తి భరితో భువనం సమస్తం యోపీపవోది విశదాంబర శంకు కర్ణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్యకంతం యోనీనయో హరిపదం

పరమాష్టసు మంత్ర జప్తః సిద్ధగ్ని సప్తతి మహోజ్వల మంత్రవర్గా తత్తత్సువేద్య హరిరూప విలోక

మధ్యాహ్న సంగత శతార్థ విభోరు కాంత్యా ే దీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోదకరచారు సుధా

శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల ఈ భక్తి గీతాలను ఆలించి ఆలపించి అందరూ శ్రీ మాంచాలమ్మ, శ్రీ గురు రాఘవేంద్రుల మరియు పంచముఖి ఆంజనేయుల కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని మా విన్నపం.

జయ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారీణ శేఖర యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన గరిష్ట షడ్ దర్శనాచార్యవర్య నిఖిల విద్యాచక్రవర్తిన్ సర్వతంత్ర స్వతంత్ర చతుషష్టి కళాపారంగత దుర్వాదిమత్తేప పంచానన వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర శ్రీమద్వైదిక సద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపనాచార్య నాస్తిక కులతిమిర సహస్రకిరణ ఆస్తిక దర్శన మహాచార్య శ్రీమద్హంసనామక పరమాత్మ జ్ఞానపీఠాధ్యక్ష శ్రీమన్ మధ్వాచార్య మూల సంస్థానాధీశ్వర శ్రీమద్ కవీంద్రయతి పుంగవసమలంకృత దక్షిణాది పీఠాధీశ్వర నిఖిల భూమండలాచార్యవర్య సకల యతికులతిలక నిఖిల కర్మంది వంద్య పదాబ్జ సత్సంప్రదాయ ప్రవర్తక సనాతన ధర్మ సంరక్షణ ధురంధర శ్రీ భాగవతాగ్రేసర జగన్మాన్య జగద్గురు శ్రీమద్ విజయేంద్రతీర్థ కరకమల సంజాత శ్రీమద్ సుధీంద్రతీర్థ వరకుమార రాజాదిరాజ సంసేవ్య పాదకంజ శ్రీమద్ రాజాదిరాజ శ్రీమద్ రాఘవేంద్రతీర్థ గురు సార్వభౌమ జయ జయ పరాక్ స్వామిన్ పరాక్ బహుపరాక్.